సద్మాదియేన చేనేర మనమా. దోహి చోరే మాఖన చోరే చోరే చోరీ సారి, ధర్మానంత పాప చోరే తారే భవదల పారి. నారాయణ ఏ లై జౌ పా

కృష్ణ బందా బందై ప్రాణ మేరో జావోస్, ప్రాణ మేరో ఉడి జావోస్ దివ్య ధామ.

జంజు వంశిని రాజే కాలాను దైన లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిన రాధికా లాను దైనా